నమో రోగ రోగే నమస్తం సనానం నమ మంత్ర మంత్రం నమ జంత్ర జంత్రం నమ ఇష్టేష్టే నమ తంత్ర తంత్రం సదా సచదానంద సర్వం ప్రణాసి అనూపే అరూపే సమస్తోల నివాసి సదా సిద్ధ దబుద్ధ దబ్రద్ధ కర్త అదో ఉర్ద అర్ధం అగం ఓగర్త పరం పరం పరమేశ్వరం పరోచ పాలం సదా సర్వదా సిద్ధ దాత దయాళం అఛేది అభేది అనామం అకామం సమస్తో పరాజి సమస్తస్త తామ